అది కొమ్మె భయకమ్మె ఎబయకు కూడా అమలక ఎగ్గుత దరజతకెం హుట్టె ఎయి ఎవరెన్న ఎవరెంగె అమల్ తగ్గె జజ ఫురిహమె దివ్వుమటకే అది ఎవరెన్నక బే ఇన్సాఫెన్ నుకరవ్వా హుట్టే.

0: యూనిట్ మీ దివ్యరాజ్యగాడు.
1: ఐకియా ప్రెజెంట్స్
2: బాడ్జర్ హెల్మెట్.

0: కడింగ్ హెందు దిగట్ తిరిస్ మెట్ మీ దివ్యరాజ్ చేయగాడు.
1: ఏదోరు ఆశీర్వాదం.

0: దరిఫులా సూనా, కీన వెఫతి ఉన్నని హాదబుడు ఫిక్కురెక్క కమక విసినీత.
1: మమ్మ దిరివుడు గదిమావా ఉందగూ కంకమా మమ్మ కీనె కూరిమతులని
0: కీనె వీ దరిఫులా కొంకాల ఉందగూ కమక కూరిమతి వీత మమ్మ ఈ కురి దరిఫుల మ్యార ఉన్నాని వరం ఉఫలుం కమా రుజాం ఒకవని కురవేతి ఏ దరిఫుడికి ఆ బేనుం విక్కమే.
1: మమ్మ మమ్మగ దేయతుగ హిమాయతు నెట్టి ఎహెన్ దిరియుడుమక దియుమ కీవస్ కిహా బోడు కమే. మమ్మగ అతుగ హిఫాకిం హింగందస్ కురి కుడు కుడు సూనా మాదమా ఎహెం మిహి కి హయాతుగ బావిరియక వాయిరు హిత పిరువెరిక మా ఉఫావిరికం ఇఫారా వదే. మమ్మగ నసేహత తే ఓగాతరి బస్తకాణులా దిరుణ్గె కంకణ నిమ్మాని కిహిని బాయ హితంగరా. కొమ్మె కమ్మెగ మమ్మగె హీతరికమెం ఎదిగో వాలి అడు అహరిందియామ మిగేగ హతరఫారుగ తెరేగ గుగుమాణి బాయ విసితంగరా. మమ్మ మీ హతావిస్ విస్నే కంతత్త
0: దరిఫులా దరిఫులు కేవని కురేతి ఇయ్య దరిఫులు ఉఫలున్నేషి తిదలు వెస్ మమ్మ ఎఫెన్ని ఉఫావరికంగా విధువరు ఏకముకు మీయదు దరిఫులుగా లోలం మమ్మ ఎఫెన్నని నాహం మీ దుఃఖం దరిఫులా వేగింగ్ ఉలేగ మమ్మగా అతుక బూని బల.
1: మమ్మ ఆరింగ్ హిప్పిరు గన్నని
0: కొంకమ కాదు దరిఫులా
1: రోజా మా ఖైరాయ వకివాంజేదానేది
0: కీవి వకివాంజేంవి కేవని కురం ఉలేరు వక్యూంగ విష్ణు దరిఫులు గచ్చికుండీగా గదకురని కీవే ఏ హియాలు తద్దూ కొల్లబల
1: వరం మసెక్కి కురం ఏకమ్మకు
0: ఏకమ్మకు కీన వీత దరిఫులా కొమ్మే సేం కమెం ఉళనిదో తిద మమ్మగాతుక బూనె బల.
1: మమ్మ రోజాంకె కూరీకి అంహెను అతు వచ్చే ఏను పేనుమని ఖైరాయకు అలొందిరి ఉడే ఆరిమి ఖైరాగ మమ్మను కమా ఖైరాగ అసలు మమ్మేకి కాకుగం ఎగునీమ ఖైరా గొస్ఫానితి ఆరిం హిప్పిరు కర్ణని ఆరి రుజా మా క్యాబెని కూర మేవుడని హమీకని రుజాం దగ్గ లోపి వాతి ఎన్నో ఆరిం ఖైరా విస్పేను
0: దర్ఫులా కీకే రుజాం బుని
1: రుజా మాగిన వాహకే నుదక్క ఏనగ ఫుషు ఆడిన మిహార్ ఫెన్నని హమహి మేంక రుజాంగి షాఫ్సియత్ గెహున్న హరుదనాకం గెల్లి మీహా ఎక్కో మడుమొడి వెచ్చ
0: దరిఫులా ఫిరియనున్నకి లప్పాలు వేఫో తిక్కాల బాయ్ ఏకి బేరుగండు కితమ్మ హరుదనా వెఫ హీమేమేనమస్ ఇత్తుబారా ఓగా తెరికం ఎఫం హుళువేఫినమ ఎతెరేగవని కరుణలో ఇబ్బా ఫుంగ్ యుసాస్తకుం ఫురిఫవా సఫాతకెక్కం ఇంగేనె రుజాముగ హిమేంకమకి వర గద వేనక విస్ విధానే దరిఫులుగ ఓగా తెరికం ఎవేన లుయల్లి బిజ్జనమ దరిఫుడు తి బేనుమ్మ షహ్సియతు అలుం ఫెన్నం మావతువ హెన్నునగాని
1: ఎగముకు మమ్మ ఆరి మెరుగన్నని ఖైరా హదాను గొచ్చినేగేనెతి ఎకుచ్చే అంగుళువాలాగెం మీ హురిహా దూహుళెఫ హగీకెం ఇగునీమ వాణి గొచ్చినేగేతి పిరుగన్నని
0: దరిఫులా హురిహాకమ విశ్వాణి రంగళ ఎరా వర కంబుడు నుబల దరిఫులుగ ఫరాతుం ఖైరా లిబును మేవంతకంగ లోబి ఖైరా హాదాని నుని తేనే.
1: మమ్మ ఖైరాయ వకిం ఉళెం వెచ్చనమ ఆరె మొయ వెదాని వర వర లోపివే ఖైరా దికి
0: మమ్మీ ఎంగే దరిఫులు వర లోపివాకం ఖైరా దికి దరిఫులు హురిహా వగుతెత్తి హుస్కురని ఎక్కుచ్చాయ దెర నువే మమ్మ అబదు స్తువా కురందరి ఫుల రంగలు గొయ్యుమ హీలా ఫహింగా బల మమ్మీ ఎక్కువ ఇచ్చెక్క.
2: ఆలియా కీ కురని మీ ఆఫీస్
3: ఆరే మితన మే రుజామ్ హోద ఆరే మితన రుజామ్ హోదంగ ఉంగి మసలేత
2: ఎకమే నేంగేత
3: కీపే ఆరమి ఖైరాగే మమ్మయే హందాంకొబ్బదా ಎಂಗಿರಿಗೆ ಎಮಿಹೆ ಕಟ್ಟಕ ರುಜಾಮ್ಗೆ ಮುಳಿ ಹಯಾಂಗ್ ಹುಸ್ಕೊಲ್ಲಿ ರುಜಾಮ್ ಇಂಥಿಯಾ ಲೋಪಿ ರುಜಾಮ್ಗೆ ಕೊರಿಗೆ ಅಂಗೆ
2: ಏನು ಎಂಗಿರಿಗೆ ಮಾ ಕೊರಿಗೆ ಇದಕ್ಕೆ ಮಾ ಕೊರಿಗೆ ವಾಹಕೆ
3: ರುಜಾಮ್
2: ತುಂಬ ರುಜಾಮೆ
3: ಮಿಹುರಿ ಅದು ಆಹಾರ ಉಣಿ ಕೊಂತ ಆಕು ತೋವಿಸ್ ನಾ ಅಂತ
2: ಬೇನ್ ಮೆನ್ ನೋಡೆ ಆಕರೆ
3: ಏಕೆ ಅಳೆ ಆಹಾರ ಉಣು ಹಾಲಿ ಬಿಸ್ ಬಲಾಲ ಬೇನ್ ಮೆನ್ ನೋಡೆ
2: ನುಜಿ ಹೇ ಬಲಾಕರೆ
3: ಕೀವೆಗೆ
2: ಆದಿ ಅದೇ ಆಹಾರಂಗೆ ನಿಕಮತೆ ಕಮ ಆಹಾರ ನಾಕು ಒಳೆಂ ಬೇನ್ ನೋವೆಗೆ ದಂ ಕುಂ ಹಾಲಿ ಆಹಾರ ಬಲಂ ಫೆ
3: ತೀತೆತೆ ಏರ ಆಹಾರ ಬೇನ್ ವಿ ತಣವಸ್ ಕಮ ಆರಾಮ ಗತಿರೋಳೆ
2: ಅದಿ ಸುಳೆ ಬಲೇ ಗತ
3: ಆಹಾರ ಬೇನ್ ವಿ ಮುಸ್ಸಂದ ದಿರಿಯೋಳಮೆ ಎ ನಿಕಮಿತಿ ದಿರಿಯೋಳಂ ಆರೆ ವರುಪದ ಕೊಲ್ಲಿ ಆಣ ತಣವಸ್ಕ ನಿಪುಣು ದುನಿಯೆಗೆ ಆರಾಮ ಫ್ಯಾಸಾಗ ತೆರೆ ಗೌಳ ನಿಪುಣು ಎ ತಣವಸ್ಕಮ್ಗೆ ತೆರೆ ಗೌಳೆಂಚ ಹುಣಿ ಅಳುತಾಸ್ತವಿಗೆ ಎ ಕಣ್ವೆರಿ ಕಮ ಹಾಸ್ಕಂ ಫಿಯವಾಯ್ತುರು ಕಮೆಣ್ಣುವೆ ಏಕಂ ರುಜಾಮ್ ಕಾಲ ಓಕಾ ತೆರಿ ಲೋಬಿನ್ ಫುರಿಕೆಂ ವಾಹಿತೆ ಏನಗೆ ನುವಿಯೆ ಏಕಂ ಹಣ್ಣಂಗೆ ಹೊಸ ಸೀಮಾ ಫಹುನ್ನೆ ಬಗುತ್ ಫಾಯ್ತೆ ಫಹು ಮಿ ಹೊರಿಹಾದು ಆರಂಗುಳ್ನೆ ವರ ವೇಣುಗ ರುಜಾಮ ಕಾಯ್ರಾಗ ಮತಿ ಹಾಂದಾ ನುವ ಎಮ್ಮೆ ದೂ ಹೆ ವೆಸ್ನುದೆ ಹಾಮತೇದಿ ಕೆಮ್ಮಿ
2: ಏಕ
3: ಮ್ಯಾರ ಆಹಾರಂಗ್ ಎಂಪುರಿ ಆಸ್ಮಿ ಹಿರಿ ಮಿನಿಮಮ್ ವೆಗೆ ಮಿನಿಮನ್ ಎಕ್ಕೋತುಕ ಕಾರ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಎಕ್ಕ ಫಿರ್ಮಿ ಹಾನಿಯಾವುಮು ಎನಗೆ ಮೊದಲ್ಗೆ ದೆಬ್ಯಾಕುಳೆ ಪ್ಯಾವಿಸ್ ಮಶಲ್ ನಿಪುಣೆ ಮೇದ ಆಹಾರಂಗ್ ಅಣಿಕಾವಿಸ್ ಬೇಣ್ಮಿ ರುಜಾಮ ಕಾಯ್ರಾ ಆಕೀಗ ಉಫಲು ಗೋಳೆ ಆಣ ರುಜಾಮ್ ಇಂತಿಸಾರು ಕೋರಿಕಮಿಸ್ ಹಿಂಗೆಯೇ ನೋಂತ
2: ಆಲ್ಯ ದಿಯೇ ದುವಾಹಕು ಸೆಂಬ್ರೆ ನಾನು ನನಕಮ್ಮ ಬೊಣೆ ಫೇನು ಇಂತಿಸಾರ ನೋಕುರಂ ಬೊಣೆ ಫೇನು ಆಣ ಕಾಯ್ರಾ ಬೇಣ ನೋಂಕಮ್ಮ ಬೊಣೆ ಫೇನು ದೆನ್ ವೀರ್ ಇಂತಜಾರ ಕೊರ್ಮುಗೆ ಮಾಣೆನ್ನೆ ತೆನ್ ನೋಕುರಂ ಆರ ಇಂತಿಸಾರ ಹೆಂ ಬೇಮ
3: ಎ ಹೆಣ್ಣು ಬುಣೆ ಇಂತಿಸಾರ ಕೊರಿ ಎಮ್ಮೆರಂಗಳು ಆರ ಎಂಬುರೆ ಆಮ ಉಫನೆ
2: ನೋವೆ ಎ ಗೊದಕವಸ್ ನೋವೆ ಆಲಿಯ ಅನ್ನುದ ಆಹಾರ ದಿರುಳ ದಸ್ಕೊ ಫೀಮೆ ಆಹಾರಂಗೆ ಹೆತುಗ ಆಲಿಯ ಉಫದನು ಮಗಾಮು ಫಾಂಡು ಇತ್ತ ಕಿತಮ್ಮೆ ದೋಹೆ ಮಿಹಾರು ಆಹಾರಂಗೆ ಹೆತುಗ ಹಮ ಎಕಣೆ ವಣಿ ಸುನಾಗಿ ಲೋಬಿ
3: ತಿ ಹುಸಾಸ್ತ ಕ್ಯಾತಿ ತಿ ಲೋಯ್ಬ ಕಿವೆಸ್ ಬರ ಫಹು ಉಫದನು ಲೋಯ್ಬೆಣ್ಣು
2: ಮಸಲೆ ನೆತೆಣ್ಣು
3: ತಿ ಹುಸಾಸ್ತ ರುಸಾಮ್ಗೆ ಹಿತು ಮರಾಲ ಆಣಕೈ ಹೌದಗುಲೆ ನುವಾಣೆ
2: ಆಲಿಯ ಪ್ಲೀಸ್ ಆರು ಮೇಣ ದುರದ್ದೆ ಆರು ಬೇನ್ ಮೇ ನೋಡಿ ಅಲ್ಲಿ
3: ಓಕೆ ದೂರ ಹಿಂಗೆ ದಾಣ
2: ಥ್ಯಾಂಕ್ ಯು
3: ಏಕಮ್ ಗೊತ್ತಿಗೆ ಮತ್ತೆ ಹಿಂಗೆ ದಾಣಿ ಆರನ್ ದಾಣಿ ಕೈರ ಗೋವ್ಯಾಗೆ
2: ಕೈರ ಗೋವ್ಯಾ
3: ಕೈರ ದಿಮಶ
2: ಕೈರ ಗೋವ್ಯಾಗೆ ನುದೇವೇನೆ ಕೈರ ನುದೇವೇನೆ
3: ದೆ ಕೈರ ನುದೆ ಜ್ಞಾ ರುಜಾ ಮುಳಿ ಚೆಹನಿ ಆಹಾರ ವಿಸ್ ಗೋವ್ಯಾಗೆ
2: ಠೀಕಮ್ಮ ವಿಸ್ನು ಆಣೆ
3: ಹ್ಞೂ ಮೀನು ಗೊತ್ತೆ ನೋಡೋಣ ರುಜಾ ಗೊದ್ದು ನುಕುರಂಜ ಆಹಾರ ವಿಸ್ ಗೊತ್ತೆ ದೊಲೆ ನುಕುರಾಣ ಕೋಟ ಗೊಸ್ಕೆಂ ವೆಸ್ ಕೈರ ಹೋದಾಣ
2: ಕೋಟ ಕೊಂಡು ಒಲಿಬೇನೆ
3: ಅದಿ ಪುಣ ಆಹಣ ಕೈರ ಲಿಬೆ ಹಿಸಾಬು ತೂಹಕ ಸೃಜಾಮ ಕೈರ ಏನು ಫೆನಾಣ ಏಕಂದೆಣಿಗೆ ಮುಳಿಯತಿಗೆ

అది కొమ్మె భయకమ్మె ఎబయకు కూడా అమలఖ ఎగ్గుత దర జతకెం హుట్టే ఎయి ఎవరెన్న ఎవరెంగె అమల్తగె జజ ఫురిహమె దివ్వుమటకే అది ఎవరెన్నక బే ఇన్సాఫెన్ నుకరబ్బా హుట్టే.

0: తెలియన్నావా తెలియన్నావా కూడా ఒక సత్కుల్లని బందుకు ఉన్నాయి.
1: కియాబల రాణిగా హింగమ జోమక మా అడు ఆహాఫాణ
2: జిహాన్గే మమ్మ మీ నా బద్దలు కొల్లంకి ఎంగోస్ పలాష
3: డ్రింక్ కుచ్చకుడుంది పేడత
4: కుజ్జకు వేణు మీద వెనక
3: అంగే కుచ్చకుడే తీవ పడదు.
5: ఎహారా మిహారుగే తఫాత్ ఇహుసాస్ తవ్గే రేడియో డ్రామాత దివ్యరాజ్య గడుగే యూట్యూబ్ ఛానల్లు మిహారు అడోస్ వాలివ్వేనే ದಿವ್ಯರಾಜ್ಯ ಗಡುಗೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಅವ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೊಲ್ಲವ.
6: ದುನಿಯೆಗೆ ಹತರು ಬಿತ್ತು
7: ರಾಜೆಗೆ ಉತುರ ದೆಖುನು
6: ಖಬರ ಮೌಲು ಮಾತು
7: ಹುಟ್ಟು ಮೆನ್ನೆತಿ ಸವ್ವೀಸ್ ಗಡೀರು
6: ದಿವ್ಯರಾಜ್ಯಗೆ ಅಡು
7: ಎಂಘಾ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ 98 ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್.

అస్సలాము అలైకుం. అదే తిఫాహ కురేవత మీ హమాస్ జమాతుగే మీ వెరియక మేవని డాక్టర్ ఖలీల్ ఇస్మాయిల్ అల్ హయ్య ఇంతిఖాబ్ కొఫద ఇంతిఖాబ్ కంకం కొరియ గొసవని హమాస్క మీ ఉన్నానే మీ గ్రేట షూరా కౌన్సిల్ దెంగే కౌన్సిల్గా మెంబరుంగే మెదుగా మీ సిరు ఓటే నగాగిన్ మీ ఇంతిఖాబ్ కురవుని దెంగ్ దెబ్బేఫ్లక్ వాద కురవేగ తెరేంగ్ ఎబ్బేఫ్లకి మీ ఖాలిద్ మిషల్ యా బేఫ్లక్ ఏవెస్ మీ గౌమం బేరుగా దిరివుళువ హమాస్కే మేగుతూ లీడర్షిప్గా ఎమ్మె ఇస్కో ఫెన్న ఎబ్బేఫ్లక్ అయ్యి దెబ్బేఫ్లం వాదకుర విదేం అడుగుమైన మలుమతి మునుగుతుగా సిడ్డు ఓటు కంక మీ మేగడు హతరు దిమాయకం మీ ఓటు కంక ఎక్కమ దిమాయకి గజ్జా దేవన దిమాయకి హుళంగోసేరి దెంగ్ హమాస్కి వర్గిన సియాసీ లీడరు ఎవతివి ఇజ్రాయెల్కి జలుతవుగా అవే జలుతవుగా మీ ఫాళుగా మీద ఓటు కంకంది మీ సిటీ ఊరాగ వడాను వేఫడం సిటీ ఊరాగ ఓటు సిరు ఓటే గుర్తుగా దెంగ్ సిరు కమ్యూనికేషన్ జరియా మీ గెంది దెంగ్ హతరువణ కౌన్సిల్ వేసింది ఏ గౌమం బేరుగా దిరివుడువా హమాస్కి హతరు దిమాయకు ఓటు లాగే మీద వేఫడం ఇంకా మెదుగా మీ కా మీ హమాస్గా ఉన్న మీ కౌన్సిల్ ఫస్ట్ థర్డ్స్ నో మెంబర్ తిప్పవాడి హైక్క బుర ఓటు దిగవాడి ఆమె ఎవ్వరు కొద్దని ఎమ్మె ఫహం మీ ఓటుగా నతీజా ఆమె దేరుగా తిరిగి ఫస్ట్ ఓటు ఖలీల్ హయ్యా లిబెడాన్ని మీ ఖాలిద్ మిషల్ లిబెడాన్ని తిరిగి హతరు ఓటు ఎంఏ ఓటేకి తఫాత్ ఉంది డాక్టర్ ఖలీల్ హయ్యాకి మీ హమాస్కే కురీగా మీ అవహార్ కొల్లేఫావా లీడర్ మిసాల్ యహ్యా సిన్వార్ అది కురీగా బడోజీర్ ఇస్మాయిల్ హానియా అది ఖాలిద్ మిషాల్ మీ మీ బేఫుడుకి ఎక్కువ ఎక్కువగా మీ బొడుఫుడు బేఫుడు ఎక్కువగా కేవా విధాళు బేఫుడు నేను వరకు కురీశ్వరం హమాస్కి ఏకేకి మగాంతోగా ఏకి ఆదాయ మెంబర్కు ఫెషిగా అది హమాస్ నోస్ ఉఫెదెనిస్ మీ అడుగుమిన్న వర ఫహం మీ హమాస్కి నముగా జమాత్ ఫెనిగింది ఏరుగా మీ ఏకేకి హరకాయత్ ఏరుగా విష్ణుంతద్ది మీ ఇస్తిమారి దౌలే ఫలస్తీనుగా భీమం బేర్కొల్లుమో అజుమ కండాడాగ జమాతే గొత్తుగా హమాస్ మీ ఉయ్యూదేఫ మీనని ఎహమ్మా ఏగే కురియవస్ మీ బేఫుడు మీ మీ ఇస్తిమారి మీ ఇస్తిమారా దేకొళకి హరకాయత్ హింగం గింది దింగ్ తిన్నవేస్ ఆమె మీ అదు అడుగుమిన్న హమాస్కి వెరీక మీ ఫెన్న బే ఖలీల్ హయ్యాకి ప్రథమ గజాగున ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ గాజాయింగ్ తౌలీం హాసికురు డిగ్రీ హాసికురు వాఫెదింగ్ యూనివర్సిటీ ఆఫ్ జోర్డన్ మీ మాస్టర్స్ డిగ్రీ హాసికురు ఎగ్ఫా అడుగుమిన్న ఫెనిగే మీది మీ ఖలీ కుర్వాన్ అనే సైన్సెస్ దాయర మీ పిహెచ్డి హాసి కుర్వా మీ సూదాన్ దెంగ్ ఏమి ఎగ్ఫోన్ తౌలీ దాయర ఖిద్మక్రమ్ శాఖ మీ గజాగే మీ లెక్చర్ దేవుమా ఏరుగ దెంగ్ మీ మీ హమాస్ నోన్నతి ఇస్తిమారి దౌలతుకు పరాత్ మాబడు దిక్కుడుక ఏరుగ మీ నుహింగాతి మీ బేపడున్న మాబడు ప్రెషర్ విస్ నో ఏమి ఎగుతాం మసేకురం గెంది ఇదే ఫహం హాలతు బదులు గొస్స మీ అడుగున్న ఫెనిగి మీది హమాస్ యుద్ధంగా హమాస్ కేమ లీడర్షిప్ రోల్ ఎమ్మె ఫహం మీ అదాకుర వీరుగా యహ్యా సిన్వార్ అవహార్ కొల్లి దేహ సతర్వనహారుగా అక్టోబర్ ముగ్గు తెరే ఏ హమాస్కి వెరియా ఏరు అవహార్ కొల్లి ఫహం ఫస్ట్ మెంబరుగా కౌన్సిల్కు మిహాతన మీ హమాస్ హింగం మీది గెంది మీ ఏ కౌన్సిల్ ఉవాలా ఫర్తోఫార్ ఇంతిహాబడైన వేఫులకి డాక్టర్ మీ హయ్య దెంగ్ అడుగుమిన్న మీ వర మీ గీన మసెక్కెత్త మీ ఫలస్తీన్ రైతుంగి హగ్గుగా ఇస్తిమారి దౌలత అది కూడా మీ ఫలస్తీన్ రైతుంగి హగ్గుతా ఇన్సానీ హగ్గుతం హోదు దినుమష అది ఫలస్తీన్ రైతున్న ఎమిహుంగి బింత అంబురా హోద దినుమట్టక మీ వర బొడ మసెక్కురవి బేఫుడే డాక్టర్ ఖలీల్ హయ్యాకి ఎంఏ ఫహం అడుగుమిన్న

0: దరిఫులా సూనా, కీన వెఫతి ఉన్నని హాదబుడు ఫిక్కురెక్క కమక విసునీత.
1: మమ్మా దిరివుళం గదిమావా ఉందగూ కంకమా మమ్మ కీనె కూరిమతులని
0: కీనె వీదరిఫుళా కొంకాల ఉందగూ కమక కూరిమతి వీత. మమ్మ ఈ కురి దరిఫుళమియారు ఉన్నాని వరం ఉఫలుం కమ రుజాం వకేవని కురవేతి ఏ దరిఫుడికి ఆ బేనుం విక్కమే.
1: మమ్మ మమ్మగ దేయతుగ హిమాయతు నెట్టి ఎహెన్ దిరియుళుమక దియుమ కీవస్ కిహా బోడు కమె. మమ్మగ అతుగ హిఫాకిం హింగందస్ కురి కుడుకుడు సూనా మాదమా ఎహెం మిహికి హయాతుగ బ్యావిరియక వాయిరు హిత పిరువెరిక మా ఉఫావిరికం ఇఫారావదే. మమ్మగ నసేహత దే ఓగాదిరి బస్తకాణులా దిరుళ్ముగ కంకణ నిమ్మాని కీని బాయ హితం అరా. కొమ్మె కమ్మిగ మమ్మగ హీతరికమెం ఎదిగో వాలియాడు ఆహారం దియామ మిగేగ హతరుఫారుగ తెరేగ గుగుమాణి పాయ విసిద్ధం అరా. మమ్మ మీ హతావిస్ విస్నే కంతత్త
0: దరిఫుళా దరిఫుడు కేవని కురేతి ఇయ్య దరిఫుడు ఉఫలున్నేషి తిదలు విస్ మమ్మ ఎఫెన్ని ఉఫావరికంగ విదువరు ఏకముకు మీయదు దరిఫుడుగ లోలు మమ్మ ఎఫెన్నని నాహం మీదుకం. దరిఫుళా వేగింగ్ ఉలేగ మమ్మగాతుక బూని బల
1: మమ్మ ఆరింగ్ హిప్పిరు గన్నని
0: కొంకమ కాత దరిఫుళా
1: రుజామ్మ ఖైరాయ వకివాంజే దానేది
0: కీవి వకివాంజేంవి కేవని కురం ఉలేరు వకివంగ విష్ణు దరిఫుడుగ సికుండిగా గదకురని కీవే ఏ హియాలు తద్దూ కొల్లబల
1: వరం మసెక్కి కురం ఎకమకు
0: ఎకమకు కీన వీత దరిఫుళా కొమ్మె సేం కమెం ఉళనిదో తిద మమ్మగాతుక బూనె బల.
1: మమ్మ రుజామ్కి కూరీకి అంహెను అతు వచ్చే ఏను పేనుమని ఖైరాయకు అలొందిరి ఉళె ఆరెమ్మి ఖైరాగ మమ్మ నూంకమా ఖైరాగ అసలు మమ్మేకి కాకుగం ఎంగునీమ ఖైరా గొస్ఫానెత్తి ఆరెం హిప్పిరు కర్ణని ఆరెం రుజామ్మ క్యాబెని కురమ్మి ఉళని హమీకని రుజామ్ దగ్గ లోపి వాతి ఎన్నో ఆరెం ఖైరా విస్ పేను
0: దర్ఫులా కీకే రుజామ్ బుని
1: రుజామ్ మాగిన వాహకే నుదక్క ఏనగ ఫుషు ఆడిన మిహార్ ఫెన్నని హమహిమేంక రుజామ్ గి షాఫ్సియత్ గె హున్న హరుదనాకం గెల్లి మీహా ఎక్కో మటుమొళి వెచ్చ
0: దరిఫుళా ఫిరియనున్నకి లప్పాలు వెఫో తిక్కాల బాయ్ ఏగి బేరుగండు కితమ్మె హరుదనా వెఫ హీమే మినమస్ ఇత్తుబారా ఓగా తరికం ఎఫెం హుళువాఫినమ ఎతెరేగవని కరుణాయల్లో ఎబ్బా ఫుంగ్ ఇసాస్తకుం ఫురిఫవా సఫాతగకం ఇంగేనే రుజాముగ హిమేంకమకి వార గద వేనక విస్ విదానే దరిఫుడుగ ఓగా తెరికం ఎవేన లుయల్లి బిజ్జనమ దరిఫుడు తి బేనుం వా షహ్సియతు ఆలుం ఫెన్నం మావతువ హెన్నునగానే
1: ఎకముకు మమ్మ ఆరి మెరుగన్నని ఖైరా హదాను గొతిన్నే గేనెతి ఎకుచ్చే అంగుళువాలాగెం మీ హురిహా దూహుళెఫ హగీకెం ఇగుని మవాణి గొతిన్నే గేతి పిరుగన్నని
0: దరిఫుళా హురిహా కమస్ వాణి రంగళ ఎవర కంబుడు నుబల దరిఫుడుగ ఫరాతుం ఖైరా లిబును మేవంత కంగ లోబి ఖైరా హాదాని నుని తేనే.
1: మమ్మ ఖైరాయ వకిం ఉళెం వెచ్చనమ ఆరె మొయ వెదాని వర వర లోబివే ఖైరా దికి
0: మమ్మే ఇంగే దరిఫుడు వర లోబివాకం ఖైరా దికి దరిఫుడు హురిహా వాగుతెత్తి హుస్కురని ఎక్కుచ్చాయ దెర నుయే మమ్మ అబదు స్తువా కురందరి ఫుల రంగళు గొయ్యుమ హీల ఫహింగా బల మమ్మ ఎక్కువ చెక్క.
2: ఆలియా కీ కురని మీ ఆఫీస్
3: ఆరే మితన మే రుజామ్ హోత ఆరే మితన రుజామ్ హోదంగ ఉంగి మసలేత
2: ఎకమ నేంగత
3: కీపే ఆరమి ఖైరాగే మమ్మయే హందాంకు పదా ಎಂಗಿರಿಗೆ ಎಮಿಹೆ ಕಟ್ಟಕ ರುಜಾಮ್ಗೆ ಮುಳಿ ಹಯಾಂಗ್ ಹುಸ್ಕೊಲ್ಲಿ ರುಜಾಮ್ ಇಂಥಿಯಾ ಲೋಪಿ ರುಜಾಮ್ಗೆ ಕೊರಿಗೆ ಅಂಗೇನು
2: ಏನು ಎಂಗಿರಿಗೆನು ಮಾ ಕೊರಿಗೆನು ಇದಕ್ಕೆ ಮಾ ಕೊರಿಗೆ ವಾಹಕೇನು
3: ರುಜಾಮ್
2: ತುಂಬ ರುಜಾಮೆ
3: ಮಿಹುರಿ ಅದು ಆಹಾರ ಉಣಿ ಕೊಂತ ಆಕುತೋ ವಿಸ್ನಾಹಂತ
2: ಬೇನ್ ಮೆನ್ನು ಆಕರೆ
3: ಏಕೆ ಅಳೆ ಆಹಾರ ಉಣ್ಣು ಹಾಲಿ ವಿಸ್ ಬಲಾಲಂ ಬೇನ್ ಮೆನ್ನು ವೇ
2: ನುಜೇ ಬಲಾಕರೆ
3: ಕೀಪೆಗೆ
2: ಆದಿ ಅದೇ ಆಹಾರಂಗೆ ನಿಕಮತೆ ಕಮ ಆಹಾರ ನಾಕು ಉಳೆಂ ಬೇನು ನುವೆಗೆ ದಂ ಕುಂ ಹಾಲಿ ಆಹಾರ ಬಲಂ ಫೆ
3: ತೀ ತೆತೆ ಏರ ಆಹಾರ ಬೇನು ವಿ ತಣವಸ್ ಕಮ ಆರಾಮ ಗತಿರೋಳೆ
2: ಅದಿ ಸುಳೆ ಬಲೆ ಗತ
3: ಆಹಾರ ಬೇನು ವಿ ಮುಸ್ಸಂದ ದಿರೋಳಮೆ ಎ ನಿಕಮಿತಿ ದಿರೋಳು ಆರೆ ವರುಬದ ಕೊಲ್ಲಿ ಆಣ ತಣವಸ್ಕ ನಿಪುಣು ದುಣಿಯಗೆ ಆರಾಮ ಫ್ಯಾಸಾಗ ತೆರೆ ಗೌಳೆ ನಿಪುಣು ಎ ತಣವಸ್ಕಮ್ಗೆ ತೆರೆ ಗೌಳೆಂಚ ಹುಣಿ ಅಳುದಾಸ್ತಿಗೆ ಎ ಕಣ್ವಿರಿ ಕಮ ಹಾಸ್ಕಂ ಫಿಯ ವಾಯ್ತುರು ಕಮೆಣ್ಣುವಿ ಏಕಂ ರುಜಾಮ್ ಕಾಲ ಓಕಾ ತೆರಿ ಲೋಬಿನ್ ಫುರಿಕೆ ವಾಹಿತೆ ಏನಗೆ ನುವಿಯೇ ಏಕಂ ಹಣ್ಣಂಗ್ ಹೊಸ ಸೀಮಾ ಫಹುಣ್ಣೆ ಬಗುತ್ ಫಾಯ್ತೆ ಫಹು ಮಿ ಹೊರಿಯಾದು ಆರಂಗುಣಿ ವರ ವೇಣುಗ ರುಜಾಮ ಕಾಯ್ರಾಗ ಮತಿ ಹಾಂದಾ ನುವ ಎಮ್ಮೆ ದೂಹೆ ವೆಸ್ನುದೆ ಹಾಮ ತೇದಿ ಕೆಮ್ಮಿ
2: ಏಕ
3: ಮೇರ ಆಹಾರಂಗ್ ಎಂಪುರಿ ಆಸ್ಮಿ ಹಿರಿ ಮಿನಿಮಮ್ ವೆಗೆ ಮಿನಿಮನ್ ಎಗ್ ಗೊತ್ಕ ಕಾರ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಎಗ್ ಫಿರ್ಮಿ ಹಾನಿಯಾವು ಎನಗೆ ಮೊದಲುಗೆ ದೆಬ್ಯಾಕುಳು ಎಬ್ಬ್ಯಾ ವಿಸ್ಮಶಲ್ ನಿಪುಣೆ ಮೇದ ಆಹಾರಿಂಗ್ ಅಣಿಕ ವಿಸ್ ಬೇಣ್ಮಿ ರುಜಾಮ ಕಾಯ್ರಾಯಕೀಗ ಉಫಲು ಗೋಳೆ ಆಣ ರುಜಾಮ್ ಇಂತಿಸಾರು ಕೋರಿಕ ವಿಸ್ ಹಿಂಗೆಯೇ ನೋಂತ
2: ಆಲ್ದಿಯ ದಿಯೇ ದುವಾಹಕು ಸೆಂಬ್ರೆ ನಾನು ನನ್ನ ಕಮ ಬೋಣೆ ಫೇನು ಇಂತಿಸಾರ ನೋಕುರಂ ಬೋಣೆ ಫೇನು ಆಣ ಕಾಯ್ರಾ ಬೇಣು ನೋಂ ಕಮ ಬೋಣೆ ಫೇನು ದೆನ್ ವೀರ್ ಇಂತಜಾರ್ ಕೊರ್ಮುಗೆ ಮಾಣೆನ್ನೆ ತೆನ್ ನುಕುರಂಗಾರ ಇಂತಿದಾರ ಹೆಂಬೇಮ
3: ಎ ಹೆಣ್ಣು ಬುಣೆ ಇಂತಿಸಾರ್ ಕೊರಿ ಎಮ್ಮೆರಂಗಳು ಆರೆ ಎಂಬುರೆ ಆಮ ಉಫನೆ
2: ನುವೆ ಎ ಗುದಕ ವಿಸ್ ನುವೆ ಆಲಿಯ ನುದ ಆಹಾರೆನ್ ದಿರುಳೆನ್ ದಸ್ಕೊ ಫೀಮೆ ಆರಂಗ ಹಿತುಗ ಆಲಿಯ ಉಫದನು ಮಗಾಮ ಫಾಂಡು ಇತ ಕಿತಂ ಮೆ ದೋಹೆ ಮಿಹಾರು ಆಹಾರಂಗ ಹಿತುಗ ಹಮ ಎಕನೆ ವಣಿ ಸುನಾಗಿ ಲೋಬಿ
3: ತಿ ಉಸಾಸ್ತೆ ಕ್ಯಾತಿ ತಿ ಲೋಯಬ ಕಿವೆಸ್ ಬರ ಫಹು ಫೆದನು ಲೋಯಪೆನು
2: ಮಸಲೆ ನೆತನು
3: ತಿ ಉಸಾಸ್ತ ರುಸಾಮ್ ಗೆ ಹಿತು ಮರಾಲ ಆಣಕ ಹೌದಕು ಲೆನು ಆಣೆ
2: ಆಲಿಯ ಪ್ಲೀಸ್ ಆರ್ಮೆನ ದುರದ್ದೆ ಆರ್ಮ ಬೇನ್ ಮೆ ನೋಣೆ ಆಲಿಯ
3: ಓಕೆ ದೂರ ಹಿಂಗೆ ದಾಣ
2: ಥ್ಯಾಂಕ್ ಯು
3: ಏಕಂ ಗೊತ್ತಿಗೆ ಮತ್ತೆ ಹಿಂಗೆ ದಾಣಿ ಆರ ದಾಣಿ ಕೈರ ಗೋವ್ಯಾಗೆ
2: ಕೈರ ಗೋವ್ಯಾ
3: ಕೈರ ದಿಮಷ
2: ಕೈರ ಗೋವ್ಯಾಗೆ ನುದೇವೇನೆ ಕೈರ ನುದೇವೇನೆ
3: ದೆ ಕೈರ ನುದೆ ಜ್ಞಾ ರುಜಾ ಮುಳಿ ಜೇನಿ ಆಹಾರ ವಿಸ್ ಗೋವ್ಯಾಗೆ
2: ತಿಕಮ ವಿಸ್ ನುವಾಣೆ
3: ಹ್ಞೂ ಮೀನು ಗೊತ್ತೆ ನೋಡೋಣ ರುಜಾ ಗೊದ್ದು ನುಕುರಂಜ ಆಹಾರ ವಿಸ್ ಗೊತ್ತೆ ದೊಲೆ ನುಕುರಾಣ ಕೋಟ ಗೊಸ್ಕೆಂ ವ್ಯಸ್ ಕೈರ ಹೋದಾಣ
2: ಕೋಟ ಕೊಂಡೋದಿಬೇನೆ
3: ಅದಿ ಪುಣ ಆಹಣ ಕೈರ ಲಿಬೆ ಹಿಸಾಬು ತೂಹಕ ಸೃಜಾಮ ಕೈರ ಏನು ಫೆನಾಣ ಏಕಂದೆಣಿಗೆ ಮುಳಿಯತಿಗೆ

0: చేగాడు. బిస్మిల్లాహి రహమాన్ రహీమ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. దుహరాజగడ్గే మీరేగే ఖబర్గఢ్ ప్రోగ్రామ్ ఐకిం బద్దు కొరి మరి మాత్ ఫాద్నాన్ ఖబర్గఢ్ ప్రోగ్రామ్గా మీరే హిమినే ముహిము సురహిత కబాదాదాయరు. రైసుల్ జుమ్హూరియా బేవెమో హమజీఫావా రయితుంగే అడు సిల్సిలాగా బేవెరువుమో ఇతరు హతరు దాయిరాయకుం నం హుషేణుమం హుళువాలాఫి. సరహద్ది వాదవేరి ఇన్వెస్ట్మెంట్ మంజిలక రాజ్యహేదుమ గిన మసిక్కెతగే కురవము గెందవాకమ వజీర్ ముహమ్మద్ సయీద్ విదాళ్వి. రాజ్యగ ఫస్తలస్ ఎవ్వన మినిమం ద్వహా గుడిగిన్ గిన హరకాతకి కురే గెందియుమ హమజీఫావాకమ ఫన్నా సకాఫత తరికే అభయ వుజారాం విదాళ్విచ్ రక్కడు దతురుకురముందియ దె టేంకరక యమున్గా హరకాతిర్వా హతియారెళి హూసి జమాతుం హమలా దిన్ మాయకు మస్రహు ఇతుర గోసిచ్ అదివిస్ ఇతుర ఖబర్త. ఇన్సానుంగే గుణవన్ ట్రాన్స్ప్లాంట్ కురుముగే బిల్ రైసుల్ జుమ్హూరియా డాక్టర్ ముహమ్మద్ మొయిజ్ తస్దీక్ కురవ్వాఫి. మే కానూనం అమల్ కురం ఫషాని రైసుల్ జుమ్హూరియా మీ బిల్ తస్దీక్ కురవ్వా దివహి సర్కారుకి గెజెట్ కా షాయి కురా తారీఖుం ఫెషిగిన్ సతేక అడ్డి హదువ సమవా తారీఖుం ఫెషిగిన్ తఫ్సీల్ వఫీకా హామిద్.
1: సాత మే దిహా సబ్బిస్వీ బురాస్వధో బేబీ విహివన రయ్యతుంగే మజిలుగే దిహా సబ్బిస్వన హరుగే ఫురతమ దౌర్గే నవారవణ జల్సాయం ఫురతమ ఫహరా మీ బిల్ ఫాస్ కురవ్వా తస్తే కురమ ఫుణుమున్ ఎత్తిరిస్ మే దిహా సబ్బిహుగా రసుల్ జుమ్హూరియా వణి రయ్యతుంగే మజిలిహుం అలుం విస్నా వడాగతుమా ఎదివడాగెన్ ఏ బిలు అంబురా ఫుణువాఫ ఏ ఎఫ్ఫహు ఎకే జులా దిహా సబ్బిహుగా కొరియే గెందవి ఎ మజిలిహుగే ఇజ్తిమాయి కమిటీగే దిహా సబ్బిస్వన హరుగే తేరమణ బద్దలుంగా ఎ బిలన్ ఇతురు బయన్ ఇస్లాహుత గెన్నుమఫహు ఏ కమిటీ దిరాసా కురవ్వా ನಿಮ್ಮೆವಿಗೊತ ಸಾದ ಜುಲಾ ದೇಹ ಸಭ್ಯುಗ ರೈತುಂಗೆ ಮಜಿಲಿಹುಂ ದೇಹ ಸಭ್ಯಸ್ವನಹರ್ಗೆ ದೇವಣ ದೌರ್ಗೆ ಸಾಧವನ ಜಲಸಾಯ ಮಣಿ ಎ ಬಿಲು ಫಾಸ್ಕುರ ವಾಫ ಮಿ ಬಿಲು ಇಕ್ಲವಾ ಲವಾಫ ಅವನಿ ದಿವಿ ರಾಜ್ಯಗ ಇನ್ಸಾನುಂಗೆ ಗುಣವನ್ ಟ್ರಾನ್ಸ್ಪ್ಲಾಂಟ್ ಕುರುಮ್ಗೆ ಖಿದ್ಮೆ ರಕ್ಕಾತಿರ ಕಮಾಯಕು ಫೇಮ ರಂಗಳುಕೋ ಫೋರ್ ಕುದ್ದಿನಮ ಬೇನುಮ ಕಾನೂನಿ ಒಣಿಗಣ ಇಕ್ಲವಾಲ ಏಕಮ ಗುಳೆ ಉಸೂಲ್ತ ಖಂಡಾಳ ಖಿದ್ಮೆ ದೇ ಫರಾತಕ ಖಿದ್ಮೆ ಲಿಬಿಗಂಡ ಫರಾತಗೆ ಹಕ್ಕುತಕ ಜಿಮ್ಮಾತ ಖಂಡಿಡುಮ್ಗೆ ಮಕ್ಸದ್ಗ ಮಿ ಬಿಲುಕ ಗುಣವನ್ ಟ್ರಾನ್ಸ್ಪ್ಲಾಂಟ್ ಕುರುಮ ಗುಳೆ ಆಮು ಹಾಮತಕ ಗುಣವನ್ ಹದಿಯಾಪುರ ಫರಾತಕ ಲಿಬಿಗಂಡ ಫರಾತ್ಗೆ ಹಗ್ಗುತ ಬಯಾಂಕುಫಾವೆ ಗುಣವನ್ ಟ್ರಾನ್ಸ್ಪ್ಲಾಂಟ್ ಕುರುಮ್ಗೆ ನಿಜಾಮ ಅಭೆ ಸಿಯಾಸತ ಕಂಡಳಾನಿ ರೆಸುಲ್ ಜುಮ್ಹೂರಿಯಾ ಎಕುಲವಾ ಲವ್ವಾ ಓಗನ್ ಟ್ರಾನ್ಸ್ಪ್ಲಾಂಟ್ ಕೌನ್ಸಿಲುಂ ಅದಿ ದಿವಿರಾಜ್

0: మీ మిదమ్మా అందిరి కాకుతి
1: పైషా కాకు కన్నేగి గెందో తివుడని ఆరె మీ హువేనా నూరాగి ఉఫమ్మమ్మ
0: హువేనా తీ కీ కురంతి అయి కీకుర
1: ఆరె మీ అయి ఆరెంగి హగ్గుత హోద ఫరీషితే నూరాగి మమ్మ ఎన్నో మసిక్కి విస్ నుగురాతి ఏ మౌసూమి కుజ్జాకి మమ్మీ ఎయ్ ఏనికి ఆహారంగిదే ఆహారం మీ అయి మగీ దరిఫుడు నూరా గెంత
0: హోయినా నూరా మమ్మీకి ఆహ్ని నూక ఎనే ఎకమకు ఆహారే ఏనే దెని ఉఫ మమ్మీకి లోబి ఏ ఆహారందకి లోబివే
1: నూరాగి లోయబ్బె దుహాకెస్ ఫరీషాకర్ నుదిబే అది బుణ ఉమరుగు లోబ్బెస్ ఫరీషాకర్ దాయిమి కొద్దెని నుదిబే ఉమరు దెంగ అలూ క్యావెని కురాని అహన్న మికం మాని ఫరీషా బరికో దిరియుళ్ళు బేరు కొద్దు మొఫహు ఇంగెచ్చత
0: ఉమరు ఆహారందికి లోబివే ആരെങ്കിൽ തിരിയുള്ളും റൂളാക്കാൻ ആരെങ്കിൽ പെണ്ണുമാണ് തീമ്പുണ തീ കാക്കു അതാ നെത്തുണീത മേഘ ഹാങ് ആറു കുരി ഏക കവ്യ സെങ്കുമെണ്ണെത്തി കുടകുട നൂറായ ഉമരു തൂക്കൊപ്പ അമിന്തേ തീയ തീ ഹോയന എണ്ണു ഊന്ത ഏറു എതരിപ്പുളുകെ റുയി అడి నీవును హితకం ఏరకు అసరి నుకురి ఏరు ఒమరుగే ఎక్కడి వెరికమ్మె నుఫెను
1: ఏ హిమే వెయింగే
0: నో ఆరి హిమేనే నువాన
1: హిమే వాంజహే
0: నువాన హంగ ఆరు వెంది ఎమియుగే కరుణత పోయేది దిరిగుళముగ కొళ తెదుకొద్దిని ఆహరి హంగ ఆరు పోహు మలుం ఎంబురి తీ కీవెగే కొం హగ్గకుం
1: ఉమరుగే తిరియుళుమా ఆహరెం అలు అన్నాన బలచ్చే ఫరీషా జెహేని అమిల్లెద్దా ఆహరే నూరావస్ కెందాన హందాకు రాతి
0: ఏనూరాకిందగుళుని ఏన బుణి ఉమరు ఆరి వరికొఫ ఏనయ కేవని కురాణియే ఉమరు ఆరెందు కొన్ను లచ్చి ఆరికి నూరా ఆరికి అతు అతను లచ్చి
2: ఫరి ఈ హమకని మదురు ఊఫెనికి ఎవ్రెస్ మీక ఫరీషాయ అహన్న వ్యాఖ్యను కురవేని హోయనది అమిల్య కన్ను ఏకమకు ఫరీషాకి ఆరంగ దిరిగురుముగ ఉజాలాక నూరాగి మమ్మీకి ఫరి ఆరంగ అంగన్నుకి ఫరి
0: ఉమరు ఆరం వర పిరుకనే
2: దెం బిరునుగనే ఫరి ఆ దొరక తురుతురు సడాయి కింగే ఆరం ఊరి ఆయిందకు ఫరీషా నూరాగ రక్కా తిరికట్ని ఆరంగ సిమ్మాయ్ దెన్ హమజీలాగి నిజేతో బద ఆరమిని ఫరీగా తు హిఫాలాగి నన్ను హమజీ బద
0: కీ పికెం ఫెను ఫెని
2: ಅಬದು ಅಬದು ಎಬ್ಬಿಸ್ನ ಮೇಗತಿ ಹುಣ್ಣನಿ ಎಮ್ಮಿ.